ధనవంతనా నిత గురుచరణ లాగే వాజే అనహరతూరే. వాహిగురు జీ కా ఖాలసా.